వర్షం వర్షమిషవస్తేభ్యస్తేభ్య ఇషవో వర్షం వర్షమిషవస్తేభ్య ఇషవస్తేభ్యస్తేభ్య ఇషవ ఇషవస్తే

Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం